This is Global Digital Channel of 4EB, Brisbane, Queensland, Australia. You are listening to our global music. The next program, Telugu Lahari, is in Telugu, an Indian language. Telugu Lahari global program ku swagatam. Mimmalni palakaristunnadi ee naati Telugu Lahari sarathi అంటే బ్రాడ్కాస్టర్ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం. నేను చెప్పే కబుర్లు వింటూ నాతో ఒక గంట సేపు గడుపుతున్నందుకు ధన్యవాదాలు.

మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన నేడే పెళ్లివేళ నేడే నాగవల్లి శ్రావ్యంగా ఆలపించింది ప్రియా సిస్టర్స్. ఈ వారం నేను ఎంపిక చేసిన వికాస మంత్రం స్వామి పార్థసఖానంద గారు చెప్పింది. దాని శీర్షిక జీవన యోగం జీవన సౌందర్యం. జాగ్రత్తగా వినండి. జీవించేందుకు మనకు కేవలం రెండే మార్గాలు ఉన్నాయి. ఏది అద్భుతం కాదు అన్నట్లు యాంత్రికంగా జీవించటం, అన్నీ చైతన్య స్వరూపాలే అన్న జ్ఞానంతో ప్రతి విషయము ఓ అద్భుతమే అన్నట్లు జీవించటం. ఇక్కడ రెండు మార్గాలు చెప్పారు. మనం ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు. యాంత్రికంగా జీవించటమా, ప్రతి విషయాన్ని అద్భుతంగా చూడటమా అన్నది మనం నిర్ణయించుకోవాలి. ప్రతి జీవితానికి విలువ ఉంది. దాని ప్రభావం ఇతర జీవితాలపై ఎంతగా ఉంది అనే దాన్ని బట్టి ఆ విలువ ఉంటుంది అని హెలెన్ కెల్లర్ అన్నారట. ఒత్తిడి అంటే స్ట్రెస్ మనల్ని అణిచేయక ముందే మనం దాన్ని అధిగమించాలి. అంటే యూ మస్ట్ ఓవర్కమ్ దిస్ స్ట్రెస్. లక్ష్యం మనల్ని వదిలేయక ముందే మనం దాన్ని చేరాలి. లక్ష్యం అంటే మన డెస్టినేషన్. మృత్యువు మనల్ని సమీపించక ముందే మనం సంపూర్ణంగా జీవించాలి. వన్ డే ఆర్ అదర్ వీఆర్ గోయింగ్ టు బి మీట్ ద డెత్ అండ్ బై దట్ టైమ్ వీ మస్ట్ హ్యావ్ ఏ కంప్లీట్ లైఫ్. ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ గల వ్యక్తికి జీవితం దుఃఖమయం. ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ గల వ్యక్తికి జీవితం ఆనందమయం. సో జీవితాన్ని దుఃఖమయం చేసుకోవటమా ఆనందమయం చేసుకోవటమా అన్నది మన చేతిలో ఉంది. ఆలోచన తక్కువ చేసి ఆవేశం ఎక్కువగా ఉన్నట్టయితే మన జీవితం దుఃఖమయం అవుతుంది. అలా కాకుండా ఎక్కువగా ఆలోచించి ఆవేశాన్ని తక్కువగా చూసుకున్నట్లయితే జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్తున్నారు. మమకారంతో అతి దగ్గరగా చూసేవారికి జీవితం దుఃఖమయం. అనాసక్తితో దూరం నుండి చూసేవారికి జీవితం హాస్యమయం అని చార్లీ చాప్లిన్ చెప్పారు. ఇక జీవన సౌందర్యం అత్యుత్తమ సౌందర్య సాధనాలు. పెదవులకు సత్యం, కన్నులకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ, వీటిని బాగా ఉపయోగించి జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకుందాం. అంటే జీవితం అందంగాను ఆనందంగాను ఉండాలంటే పెదవులకు సత్యం, కన్నులకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక జీవన ధర్మాలు. ప్రార్థించే ముందు విశ్వసించాలి. మాట్లాడే ముందు వినాలి. ఖర్చు చేసే ముందు సంపాదించాలి. ప్రతిస్పందించే ముందు
ఆలోచించాలి. విమర్శించే ముందు వేచి ఉండాలి. ఓడిపోయే ముందు ప్రయత్నించాలి. మరణించే ముందు జీవించాలి. ఇక్కడ జీవన ధర్మాలు చాలా చక్కగా చెప్పారు. ప్రార్థన చేసే ముందు విశ్వసించాలి, అంటే యు మస్ట్ బిలీవ్. మాట్లాడే ముందు వినాలి, యు మస్ట్ హియర్ బిఫోర్ యు స్పీక్. ఖర్చు చేసే ముందు సంపాదించాలి, యు మస్ట్ ఎర్న్ బిఫోర్ యు స్పెండ్. ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రియాక్ట్ దెన్ ఫస్ట్ థింక్. విమర్శించే ముందు వేచి ఉండాలి, బిఫోర్ యు క్రిటిసైజ్ వెయిట్. ఓడిపోయే ముందు బిఫోర్ యు యాక్సెప్ట్ ది డిఫీట్ ప్రయత్నించాలి, యూ మస్ట్ ట్రై. మరణించే ముందు బిఫోర్ యువర్ డెత్ యు మస్ట్ లీడ్ ఎ కంప్లీట్ లైఫ్. ఇక ఇక్కడ మూడు చాయిసెస్ ఉన్నాయండి, పుట్టుక, చావడం, మనం కోరుకోవటం. మనం ఒంటరిగా పుడతాం, ఒంటరిగా చనిపోతాం. అవి మాత్రమే మన చేతిలో లేనివి. బర్త్ అండ్ డెత్ వీ కెనాట్ డిసైడ్ ఆర్ వీ కెనాట్ కంట్రోల్. ఇక మిగిలినదంతా మన ఇష్టం, మన నిర్ణయాల సమాహారమే జీవితం. అంటే ఇన్ ది లైఫ్ డెత్ అండ్ బర్త్ ఈజ్ నాట్ అవర్ చాయిస్, ఇన్ బిట్వీన్ ద లైఫ్ ఈజ్ అవర్ చాయిస్ అండ్ వీ మేక్ ది డెసిషన్స్ అబౌట్ అవర్ లైఫ్. అదండి ఈ వారం వికాస మంత్రం. చాలా అర్థవంతమైంది, చాలా ముఖ్యమైనది. వచ్చే వారం మరొక వికాస మంత్రంతో మీ ముందు ఉంటాను.

You are listening to Telugu Lahari Global on 4EB Global Digital Channel of Brisbane, Queensland, Australia, presented by Kameswar Rao Ayyala Raju. Meeru Kameswar Rao Ayyala Raju mee mundu unchutunna Telugu Lahari Global karyakramanni Brisbane 4EB రేడియో వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నేడే నాగవల్లి నేడే ఇల్లు నింపులు ఆలపిస్తున్నది శ్రీమతి రాధా పద్మనాభన్.

మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంట సేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది, ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొకసారి అండి, 3240-8600. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నటనల భ్రమయకునా ఆలపిస్తున్నది శ్రీమతి ఆశా భోంస్లే.

You are listening to Telugu Lahari Global on 4EB Global Digital Channel of Brisbane, Queensland, Australia, presented by Kameswar Rao Ayyala Raju. Meeru Kameswar Rao Ayyala Raju mee mundu unchutunna Telugu Lahari Global karyakramanni Brisbane 4EB రేడియో వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తనం ఆలపిస్తున్నది నేడే శుక్రవారము నెలతలాల ఆలపిస్తున్నది కీర్తిశేషులు శ్రీమతి వాణి జయరామ్.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నవరసముల ది నలినాక్షి ఆలపించింది జి నాగేశ్వర నాయుడు.

You are listening to Telugu Lahari Global on 4EB Global Digital Channel of Brisbane, Queensland, Australia, presented by Kameswar Rao Ayyala Raju. Meeru Kameswar Rao Ayyala Raju mee mundu unchutunna Telugu Lahari Global karyakramanni Brisbane 4EB రేడియో వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షికలో ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మనోజ్ తివారీ మరియు రాజకీయవాది అయిన మనోజ్ తివారీ యొక్క అభిప్రాయం భగవంతుని గురించి నేను చదివింది మీకు వినిపించబోతున్నాను. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఈరోజు నేను ఇందాక చెప్పినట్లు మనోజ్ తివారీ క్రీడాకారుడు రాజకీయవాది యొక్క అభిప్రాయం వినిపించదలిచాను. శ్రద్ధగా వినండి. ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుని అంగీకరించడం. నన్ను మిమ్మల్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరిని నడిపించే లేదా శాసించే మహాశక్తి ఒకటి ఉందని, అదే భగవంతుడని అర్థం చేసుకోగలిగితే మనిషి ఆధ్యాత్మిక బాటలో అడుగుపెట్టినట్టే. మనం ఏం చేస్తున్నది గమనించే శక్తి ఆయనకి ఉందనేది నా నమ్మకం. ఆయన అంటే భగవంతుడు. నేను మత విశ్వాసాలకు కట్టుబడి ఉన్నవాడిని. చిన్నతనం నుండి కూడా నేను భక్తితో కూడిన వాతావరణంలోనే పెరిగాను. కాళీ మాతతో నాకు ఉన్న బంధం ప్రత్యేకమైనది. ఆమె ఎదుట నిలబడగానే మనిషిలో ఇట్టే మార్పు వస్తుంది. మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మన మనస్సులో ప్రేమను నింపుతుంది, కరుణను పెంచుతుంది, సమగ్రంగా మనిషినే మార్చివేస్తుంది. అందుకే

ఆ దేవి దర్శనాన్ని నేను నేటికీ కొనసాగిస్తున్నాను. నా అదృష్ట సంఖ్య 5. అలాగని ఆ సంఖ్యనే నమ్ముకోను. తాయెత్తులు వంటివి ధరించను. మనం చేసే పనులు మనం చేస్తూ ఫలితాలను మాత్రం భగవంతునికి వదిలేయాలి. కష్టాలు కలిగినప్పుడు మాత్రమే భగవంతుని స్మరించడం తప్పు. నేను ఆ కోవకు చెందను. ప్రతిరోజు ప్రార్థన కోసం కొంత సమయం కేటాయిస్తాను. భగవంతుని దీవెనలు నాకు పరిపూర్ణంగా లభించినందువల్లనేమో నేను అంతగా కష్టాలు ఎదుర్కోలేదు. నేను ఏ పని చేసినా పూర్తిగా మనస్సు పెట్టి చేస్తాను. అలా చేస్తున్న పనికి భగవంతుడి అండ తప్పక ఉంటుందని నమ్ముతాను. నా నమ్మకం నేటి వరకు వమ్ము కాలేదు. జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగాలి. అందుకు తగిన రీతిలో దాన్ని రూపొందించుకోవాలి. దినవారీ కార్యక్రమం ఆ విధంగా తయారు చేసుకొని అనుసరించడం వల్లనే నేను ఎదగగలిగాను. మనం రూపొందించుకునే దినచర్యలో భగవంతునికి కొంత సమయం కేటాయించాలి. ఆయన ద్వారా మనం పొందిన లబ్ధికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు తెలియచెప్పాలి. అదే సమయంలో మన శక్తి మేరకు ఇతరులకు సహాయపడాలి. అదే దైవం మన నుండి ఆశించేది. అదండి భగవంతుని గురించి అభిప్రాయం. క్రీడాకారుడు, రాజకీయవాది మనోజ్ తివారీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం మాకు తెలిపిన నేను దానిని మా శ్రోతలతో పంచుకుంటాం. తప్పక మీ అభిప్రాయం మాకు తెలుపుతారు కదూ. మనోజ్ తివారీ గురించి నేను అంతర్జాలం అంటే ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాలు మీకు చెప్పదలిచాను, వినండి. అతను క్రికెట్ ఆటగాడు మరియు రాజకీయవాది. ఆయన రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్గా వెస్ట్ బెంగాల్ మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో క్రికెట్ బ్యాట్స్మెన్ మరియు బౌలర్గా ఆడి రాణించాడు. ఒక మ్యాచ్లో ఆయన చేసిన సెంచరీతో ఇండియా జట్టు గెలిచింది. ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్ మ్యాచెస్లో కూడా రాణించాడు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి స్టేట్ అఫైర్స్, స్పోర్ట్స్ మరియు యూత్ మంత్రిగా వ్యవహరించాడు. ఈ సంవత్సరం 2026లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. రిమార్కబుల్ పర్సనాలిటీ అని నేను చెప్తాను. మనోజ్ తివారీ గురించి నేను అంతర్జాలం అంటే ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాలు మీకు చెప్పదలిచాను, వినండి. అతను క్రికెట్ ఆటగాడు మరియు రాజకీయవాది. ఆయన రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్గా వెస్ట్ బెంగాల్ మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో క్రికెట్ బ్యాట్స్మెన్ మరియు బౌలర్గా ఆడి రాణించాడు. ఒక మ్యాచ్లో ఆయన చేసిన సెంచరీతో ఇండియా జట్టు గెలిచింది. ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్ మ్యాచెస్లో కూడా రాణించాడు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి స్టేట్ అఫైర్స్, స్పోర్ట్స్ మరియు యూత్ మంత్రిగా వ్యవహరించాడు. ఈ సంవత్సరం 2026లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. రిమార్కబుల్ పర్సనాలిటీ అని నేను చెప్తాను.
మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నాటకమింత నవ్వులకే. ఆలపిస్తున్నది పారుపల్లి శ్రీరంగనాథ్.